ఈను సెసెల్లా ఒడియా సినిమా గీతార్ కార్యక్రమం అప్పుడు మనీ కార్యక్రమం సున్నచాను ఆకాశవాణి సంబల్పూర్ కేంద్రను మూలుకొరచు గుట్టే హిందీ సినిమా గీతార్ కార్యక్రమం ఆయకాయతి మిస్టర్ ఆసిక్ సినిమా గీత్మాన్కి సునున్ గీత్ లిఖిచాన్ ఇందివర్ సంగీత ఇచ్చాన్ జతిన్ లళిత్ పహలా సునున్ గీట్టా గాయచాన్ కుమార్ సను ఆర్ అల్కా యాగ్నిక్.